0: గారే గారే
1: యా గరబడది
0: గారే గారే
1: యా సూర బదలు
0: గారే గారే
1: యా అమ్మక పట్టాలి
0: గారే
1: యా సూర కి తరది యా సూర